0: పుట్టు, ఏ పుట్టు.
1: అలా ఈ నోడు ఇల్లు ఏంటుంది నోడు నేనుగాకి
0: యా పుట్టు, నన్ను కూడా మాట్లాడుదులని.